0: శ్రీరామలలా భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథనందన భగవానికి,
1: శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారుభయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామ్కి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యుకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన్ ధర్మ